కెన్బరా తెలుగువాణి శ్రోతలకు శ్రీనివాస్ ప్రసాద్ నమస్కారం అండి. మీరు విన్న ఆ పాటని ఆలపించినది ఆదిత్యారామ్ గారు, ఒక ప్రైవేట్ ఆల్బమ్ నుంచి తీసుకున్నారండి. అది మనకి మీకు తెలిసే ఉంటుంది, భారతదేశంలో మనం 5వ తారీఖున సెప్టెంబర్ 5వ తారీఖుని మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాము. సరే, ఇప్పుడు టెక్నాలజీ పరిగెడుతున్న ఈ డిజిటల్ యుగంలో సెర్చ్ ఇంజన్లోకి వెళ్తే మనం క్షణాల్లో సమాచారాన్ని ఇవ్వగలుగుతాయి సెర్చ్ ఇంజన్స్. కానీ మన జీవితాన్ని మనం గెలిచే సంస్కారాన్ని మాత్రం అవి ఇవ్వలేవని అనుకుంటున్నాను నేను. డిజిటల్ స్క్రీన్ల వెనుక దిక్కుతోచక తిరుగుతున్న నేటి తరానికి సరైన దారి చూపించే దిక్సూచి మనకి ఉపాధ్యాయులే. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం సాక్షిగా, గురువుస్థానం ఏ టెక్నాలజీని అందనంత ఎత్తైనది, అత్యున్నమైనది, ర్యాంకులు మార్కుల పరుగు పందెంలో మనం కోల్పోతున్న గురు శిష్యుల ఆత్మీయ అనుబంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే పవిత్రమైన రోజండి మన ఉపాధ్యాయుల దినోత్సవం అని జరుపుకుంటాం. ఆ రోజున మనలోని అక్షర శిల్పిని స్మరించుకుంటూ నేటి విద్యార్థి లోకానికి హృద్యమైన మేల్కొలుపుగా మనం కొన్ని విషయాలని మీతో పంచుకుంటాను. నేను చదివిన విషయాల్ని, జ్ఞానమనే వెలుగుతో మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకట్లను పారద్రోళే పవిత్రమైన ఉపాధ్యాయుల దినోత్సవం. అక్షరాలు నేర్పిన నాటి నుంచి మన ఆశయాలకు రెక్కలు తొడిగి సమాజంలో ఉన్నతంగా నిలబెట్టే వరకు గురువు పడే శ్రమ వర్ణాతీతం. మారుతున్న ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత ముందుకు వెళ్ళినా ఒక గురువు ఇచ్చే ఆత్మీయ స్పర్శను, నైతిక విలువలను మనకి ఏ డిజిటల్ స్క్రీను కూడా భర్తీ చేయలేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం మనకు నేర్పిన వినమ్రతను, గురు శిష్యుల మధ్య ఉండాల్సిన పవిత్ర బంధాన్ని నేటి తరం పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన భవిష్యత్తు కోసం మన జీవితాలను ధారపోసిన మహనీయులకి ఇచ్చే హృదయపూర్వక గౌరవం. నేటి ఆధునిక ప్రపంచంలో మనకి ఇప్పుడు గూగుల్, అంతకుముందర సెర్చ్ ఇంజన్ అంటే గూగుల్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మోడ్లో కూడా మనం నిమిషాల్లో సమాచారాన్ని పొందవచ్చు. మనకి కావాల్సిన, ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధమైనటువంటి మనకి స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తాయి మనకి సెర్చ్ ఇంజన్సు. కానీ మనం ఇందాక చెప్పినట్టు సంస్కారాన్ని మాత్రం ఇవేమీ నేర్పించలేవు. మనకి సంస్కారం అంటే మనకి మళ్ళీ వెళ్ళేసరికి దాని గురించి కూడా వేరే కోర్సు తీసుకొచ్చి మనకి ఇచ్చి అది మనం వాళ్ళకి వీళ్ళకి ఫార్వర్డ్ చేసుకున్నంత వరకే సరిపోతుంది. కానీ మనలో ఆ సంస్కారాన్ని నేర్పలేవు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నట్లు, జ్ఞానం ఇవ్వడం వేరు, ఆ జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించే విచక్షణను నేర్పడం వేరు. టెక్నాలజీ ఎంత పెరిగినా గురువు స్థానాన్ని ఏ డిజిటల్ స్క్రీను భర్తీ చేయలేదు. టెక్నాలజీ సాధనం మాత్రమే కానీ గురువు మన జీవితాలను వెలిగించే చైతన్య దీపం. నేటి తరం పిల్లలు డిజిటల్ స్క్రీన్ల ప్రపంచం నుంచి బయటకు వచ్చి గురువు అనుభవ పాఠాల నుంచి నిజమైన విజ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కలకత్తా యూనివర్సిటీలో వీడుకోలు సమయంలో విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కోసం గుర్రాలను విప్పి తమ భుజాలపైనే ఆ పూల రథాన్ని లాగారట. ఆ ఘట్టం కేవలము గౌరవం మాత్రమే కాదు, గురు శిష్యుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి ఒక సజీవ సాక్ష్యం. కానీ నేడు మారుతున్న కాలంతో పాటు గురు శిష్యుల సంబంధాలు మార్కులు, ర్యాంకుల చుట్టూ తిరిగే వ్యాపార ధోరణిగా మారడం బాధాకరం. ఉపాధ్యాయులు కేవలం ఉద్యోగులు కారని, వారి శ్రమ వెనుక ఒక తరం భవిష్యత్తు దాగి ఉందనే సత్యాన్ని నేటి తరం గ్రహించాలి. పరస్పర గౌరవం, ఆప్యాయత ఉన్నప్పుడే విద్యార్థి పరిపూర్ణ మానవుడిగా ఎదుగుతాడని ఈ చారిత్రక సంఘటన నొక్కి చెప్తోంది. ఆయన జీవితం నుంచి కొన్ని విషయాలు చెప్తానండి. రాష్ట్రపతి భవన్లో అత్యున్నత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన తనలోని ఆచార్యుడిని ఆయన ఎప్పుడూ మరవలేదు. తన పుట్టినరోజును ఆడంబరంగా జరపవద్దని
దాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా మార్చి సమాజానికి ఉపాధ్యాయుని ప్రాముఖ్యతను ఆయన చాటారు. నేటి తరం యువత కొద్దిపాటి విజయం సాధించగానే అహంకారంతో ప్రవర్తించడం, గైడెన్స్ ఇచ్చిన గురువులను మర్చిపోవడం తరచూ మనం చూస్తూ ఉంటాం. పదవులు హోదాల కంటే వినమ్రత కృతజ్ఞతా భావాలే మనిషికి అసలైన భూషణాలని రాధాకృష్ణ గారి జీవితం మనకి స్పష్టంగా చేస్తోంది. విద్యావంతుడిగా మారడం అంటే మార్కులు సాధించడం కాదు, అదే మనకి చెప్పినట్టు మనకిచ్చిన మనం చదువుకున్న విద్య దేనికి ఉపయోగపడుతుందిరా అంటే చదువుకున్న విద్య అనేది మనకి చేతిలో ఒక చిప్పని ఇస్తోంది అని చెప్పి ఒక పెద్ద ఆయన అన్నారు. ఆ చిప్పని తీసుకొని మనం ఇంకా ఉద్యోగాల వేటలో పడటము దానికోసమే సరిపోతుంది, అంటే మన జీవనం సాగించడం కోసం ఒక చిప్పని ఇచ్చినట్లుగా. సమాజం పట్ల అది కాకుండా సమాజం పట్ల బాధ్యతగా ఉండమే అని మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చూపిన బాట నేటి తరానికి మార్గదర్శం. మనకి ఇప్పుడు నేటి తరగతి గదులు, బోధనా పద్ధతులు అన్నీ మారిపోయినాయి. పుస్తకాల స్థానాన్ని మనకిప్పుడు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. కానీ ఈ మార్పులో విజ్ఞానంతో పాటు విలువలు కూడా కొట్టుకుపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేటి విద్యార్థులపైన ఉన్నది. గూగుల్ కానీ ఏ సెర్చ్ ఇంజిన్ కానీ మనకి డేటాను మాత్రమే ఇస్తుంది, కానీ ఆ జ్ఞానాన్ని సమాజ మేలు కోసం ఎలా వినియోగించుకోవాలో మనకి ఒక గురువు మాత్రమే నేర్పగలరు. ఉపాధ్యాయులు చెప్పే విషయాలను విమర్శలుగా కాకుండా మనల్ని సరిదిద్దే శిల్పి నిలవెత్తు శ్రమగా భావించాలి. మారుతున్న ప్రపంచంలో ఎంతటి విజ్ఞానాన్ని సాధించినా క్రమశిక్షణ, నైతిక విలువలు లేకపోతే ఆ విద్య నిష్ప్రయోజనం అవుతుంది. కానీ ఏ సెర్చ్ ఇంజిన్ కానీ మనకి డేటాను మాత్రమే ఇస్తుంది, కానీ ఆ జ్ఞానాన్ని సమాజ మేలు కోసం ఎలా వినియోగించుకోవాలో మనకి ఒక గురువు మాత్రమే నేర్పగలరు. ఉపాధ్యాయులు చెప్పే విషయాలను విమర్శలుగా కాకుండా మనల్ని సరిదిద్దే శిల్పి నిలవెత్తు శ్రమగా భావించాలి. మారుతున్న

సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా జీవించడమే మనం వారికి ఇచ్చే నిజమైన గురుదక్షిణ. వారి శ్రమను త్యాగాన్ని గుర్తించి హృదయపూర్వకంగా గౌరవించినప్పుడే మన చదువుకి సంస్కారానికి సార్థకత చేకూరుతుంది. మన దారికి వెలుగులు పంచిన ప్రతి గురువుకు శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ మన గురువుల యొక్క ఆదర్శాలను మనం ముందుకు తీసుకెళ్దాము. ఇది మనకి సంపాదకీయం అందించిన ఆయన కిషోర్ రెడ్డి గారు అనే ఆయన, ఆయనకి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనకి గురువు గురించి మాట్లాడుకున్నాం అయిపోయింది. ఎందుకంటే మంచి గురువు మనకి ప్రత్యక్షంగా మన ఇంట్లోనే ఉన్న గురువు గురించి కూడా మనం ఎప్పుడు ఆదివారం నాడు మనకి ఫాదర్స్ డే అని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మనకి ఇక్కడ చాలామంది కవిత్వం రాసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ మనకి పంచుతూ ఉంటారు వారు రాసిన కవితాన్ని. ఆయన మనకి ఇది రాసిన వాళ్ళు రాధాకృష్ణ గారు. చెమట చుక్కలతో నీ కలలకు నీరు పోస్తూ అరిగిన ఆయన చెప్పులు చూడు. అడిడాస్ తొడిగి అడుగేసే ముందు చినిగిన తన చొక్కా బొత్తాలు చూడు. గూచీ వేసుకొని చూసుకునే ముందు తన అరికాళ్ళ గాయాల గుర్తులే నీ దారికి తాను పరిచిన పూబాటలు. సిగ్గుపడకు ఆ అరిగిన చెప్పులను చూసి, అసహించుకోకు ఆ చిరిగిన చొక్కాను చూసి, అవి కేవలం పాత వస్తువులు కావు. నిన్ను నన్ను కార్పొరేట్ కంపెనీలో కూర్చోపెట్టి కార్పెట్ కింద నలిగిపోయిన గురుతులు. మాటల్లో చెప్పలేని మహావృక్షం తండ్రి, ప్రతి గెలుపు వెనుక ఉన్న నిశ్శబ్ద దైవం అతనే. ఇదండి మనకి పితృదినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఆయన రాధాకృష్ణ గారు అందించిన ఒక కవిత. అది ఇచ్చినందుకు మాటల్లో చెప్పలేని మహావృక్షం తండ్రి అనేది దాని గురించి రుద్రగారు కూడా ఆయన కూడా రాశారు ఒకటి. ఆయనది నేను సమయం దొరికినప్పుడు మీకు వినిపిస్తాను. అది దిస్ ఈజ్ 2XX FM 98.3 పీపుల్ పవర్ రేడియో. మీరు కెన్బరా తెలుగు అని రేడియో కార్యక్రమాన్ని 2XX FM 98.3 తరంగాలపై వింటున్నారు. ఈరోజు కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నది శ్రీనివాస ప్రసాద్ లక్కరాజు. అలాగే మా కార్యక్రమాలలో మీరు కూడా పాల్గొనదలిచినట్లయితే కెన్బరా తెలుగు అని @gmail.com సంప్రదించగలరు. మీకు ఏ విధమైనటువంటి ట్రైనింగు అవసరం లేదండి. మీరు మాతో పాటు ఇక్కడికి వస్తే ప్యానల్ ఆపరేషను ఇవన్నీ కూడా మనం నేర్పించవచ్చు. మీరు ఏ విధమైన ఏదైనా ఒక టాపిక్ మీద మాట్లాడాలన్నా లేకపోతే మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా మన కెన్బరా తెలుగు వాణికి రేడియోకి సంప్రదిస్తే మాలోంచి ఎవరొకళ్ళము మిమ్మల్ని సంప్రదిస్తాము. ఇప్పుడు ఒక పాట విందామండి. పాట విని మళ్ళీ మనం తదుపరి కార్యక్రమాన్ని మొదలు చేద్దాము.

0: ఈ సినిమా వచ్చి నాకు తెలిసి తీరు అనే సినిమా అనుకుంటాను. ఇది తిరు అనే సినిమాలోని పాట అండి. అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మనకి ఈ వీకెండ్ కొన్ని కార్యక్రమం, ఈ వీకెండ్ కాదు అంటే మనకి వినాయక చవితి వస్తున్నది కదా, 14వ తారీఖున, సెప్టెంబర్ 14వ తారీఖున మనం అందరము భాద్రపద శుద్ధ చవితి నాడు మనకి గణేష్ పూజ మనకి ఇంట్లో జరుపుకుంటాము. అలాగే దానికి ముందర మనకి గణపతితో మట్టి విగ్రహాలని ప్రతిసారి మనకి మోసన్నందరి శ్రీ విష్ణు శివ మందిరంలోను, అలాగే ఫ్లోరిలో టెంపుల్ నందు మనకి గణపతి మట్టి విగ్రహం తయారు చేయటం పిల్లల చేత చేయించి వాళ్ళు ఒక అదో జస్ట్ కాలర్ కాయిన్ డొనేషన్ ఏదో తీసుకుంటారు. అలాగే మనకి ఎప్పటిలాగానే తెలుగు అసోసియేషన్ ఆఫ్ క్యాన్బరా వాళ్ళు కూడా 13వ తారీఖున, అనగా ఈ వచ్చే ఆదివారం నాడు సాయంత్రం 3 గంటల నుండి 5:30 గంటల వరకు ఫ్లిన్ కమ్యూనిటీ హాల్లో గణేష్ది మనకి మట్టితో విగ్రహం తయారు చేయడం అనేది చేస్తున్నారు కార్యక్రమము. మీరేమి తెచ్చుకోకర్లేదు, మట్టి ఏమి తెచ్చుకోకర్లేదు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎప్పటిలాగానే. మరి ఒకసారి చెప్తున్నాను, ఈ 13వ తారీఖున అంటే సెప్టెంబర్ 13వ తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 వరకు ఫ్లిన్ కమ్యూనిటీ హాల్లో మనకి గణేష్ విగ్రహం తయారు చేసిన ఇది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ క్యాన్బరా వారు. మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. మేము గత కొన్ని సంవత్సరాలుగా వెళ్తూనే ఉన్నాము అక్కడికి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ క్యాన్బరా వాళ్ళకి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జరుపుతున్నందుకు. అలాగే ఇంకొక ఈవెంట్ కూడా ఉన్నదండి, అది మనకి క్యాన్బరా నుంచి క్యాన్బరాలోనే ఉండేవారు మన కృష్ణానడింపల్లి గారు. ఆయనది ఒక జీవిత చరిత్రలాగా ఒక పుస్తకం రాశారు. అది ఆ పుస్తకం లాంచ్ అనేది 12 సెప్టెంబర్ అనగా ఈ శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు మనకి ఫ్లోరిన్ అందరి హెచ్డిసి ఫ్లోరి టెంపుల్లో జరుగుతుందండి, శాంతినికేతన్ హాల్లో. మీరందరూ దానికి ఆహ్వానమే. మీరు ఆర్ఎస్విపి చేయాలి అనుకుంటే నరేంద్ర గారిని 04237236999, అలాగే రాజేష్ గారిని 04693261577, అలాగే శ్రీ గారిని 04065491699 అనే నెంబర్కి మీరు సంప్రదించగలరు. అలాగే దీనిని వాళ్ళు మన క్యాన్బరాలో ఇప్పుడు మోన్క్రీఫ్లో మనకి క్యాన్బరా హిందూ మందిర్ మొదలుపెట్టారు కదా, అది రేపు 2027కి ఇనీషియల్ ఫేజ్ మొదలయ్యి మనకి మందిరం మొదలవటానికి ఉపయోగపడుతుంది. ఈ ఈవెంట్లో పాల్గొంటే అక్కడ మీరు ఇచ్చే డొనేషన్ కానీ అవి క్యాన్బరా హిందూ మందిర్కి డొనేషన్గా ఇస్తారని చెప్తున్నారు. సో ఈ ఈవెంట్ కూడా వెళ్ళి మీరు ఆయన పుస్తకం లాంచ్ చేస్తున్నారు కదా, అందులో పాల్గొన శిఖరం చేరిన కెరటం అనేది, సో ఆ బయోగ్రఫీ పుస్తకం ఆవిష్కరణలో మీరందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాము. అవండి మనకి ఇక్కడ ఈ వీకెండ్ మనకి జరగబోయే కొన్ని ఈవెంట్స్ ఇక్కడవి. అలాగే మనకి గణపతి ఉత్సవం అనగానే చారిత్రక పరంగా ఎప్పటి నుంచి మొదలైనది అనేది మనం వెళ్తే, ప్రాచీన రాజవంశాలు శాతవాహనులు రాష్ట్రకూటులు చాళుక్యుల కాలంలోనే అనగా క్రీతుశకము 271కి పూర్వమే ఈ పండుగను జరుపుకున్నట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం అనగా 1630 నుంచి 1680 మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలోనే ఈ పండుగకు మరింత ప్రాధాన్యత లభించింది. మొఘలులతో పోరాడుతున్న సమయంలో తన ప్రజలలో జాతీయత భావాన్ని సంస్కృతిని పెంపొందించడానికి ఆయన ఈ పండుగను రాజభవనాలలో పెద్ద ఎత్తున నిర్వహించడం ప్రారంభించారుట. అలాగే మనకి లోకమాన్య బాలగంగాధర తిలక్, ఆయన 1893లో మన దేశంలో ఇప్పుడు మనకి గణేష్ మండళ్ళు అలాగే గణేష్ ఉత్సవాలు అని చెప్పి అన్ని చోట్ల చేసుకుంటున్నాం కదా, దీనిని మొదట ప్రారంభించినది ఆయనే. బ్రిటిష్ పాలనలో భారతీయులు రాజకీయంగా ఒక చోట చేరడానికి వీలు లేకుండా ఆంక్షలు ఉండేవిట. అప్పుడు తిలక్ గారు ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించారు. వాళ్ళు ఇలా మతపరమైనటువంటి వేడుకలను ఆపలేరు కాబట్టి 1893లో మహారాష్ట్రలోని పూణేలో బహిరంగ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారట. దీనివల్ల కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఒక చోటికి చేరి గణపతి ఉత్సవాలలో పాల్గొనడమే కాకుండా అలాగే మనకి స్వాతంత్రోద్యమం గురించి కూడా చర్చించుకునే వీలు కల్పించినది. అలా ఇళ్లకే పరిమితమైన వినాయక చవితి పండుగ 1893 నుండి భారతదేశమంతటా ఒక పెద్ద ప్రజా ఉత్సవంగా మారి నేటికి ఎంతో వైభవంగా సాగుతోంది. ఇది భారతదేశమంతటానే కంటే మనకి భారతీయులు ఎక్కడెక్కడికి వెళ్ళినా ప్రపంచమంతటా ఇది ఇప్పుడు వ్యాపించిందని మనం చెప్పక్కర్లేదు. అందరికీ తెలిసిన విషయమే అది. ఇక్కడ కూడా మనకి కెన్బరాలో కూడా మనకి మందిరంలో చేస్తున్నారు, అలాగే సపరేట్గా వేరే వాళ్ళు కూడా ఒక కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా చేస్తున్నారు. అలాగే మనకి హైదరాబాదులో అయితే ఖైరతాబాద్ గణేష్ అనేది పెద్ద విగ్రహం అనే చెప్పాలి. అది చాలా ఫేమస్, ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. అలాగే మనకి లాల్బాగ్, ముంబైలో లాల్బాగ్లోని గణేష్ కూడా అతిపెద్ద విగ్రహము. కాకపోతే ఇప్పుడు వాటిని కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది కాకుండా వాళ్ళు ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ అని చెప్పి మనకి తయారు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఏంటంటే, ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు చేయాలంటే మొదట్లో మొదట్లోనేమో మట్టితోనే చేసేవాళ్ళు, దాని తర్వాత కాలక్రమేణా పెద్ద పెద్ద విగ్రహాలు అనేసరికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడాల్సి వచ్చింది. దాని తర్వాత కాలానుగుణంగా మనకి పర్యావరణ పరంగా ఆలోచించి ఇప్పుడు వాళ్ళు మనకి పర్యావరణానికి అనుకూలమైన విగ్రహాలనే తయారు చేస్తున్నారు. అలాగే మనకి ఎప్పటిలాగే మనకి కెన్బరాలో ఏ పండుగ జరిగినా మనకి మన తెలుగువాడైన రాజేష్ ఈయన ఫ్రెష్ ఫీల్డ్స్ అని చెప్పి ఆంటోనీ రాల్ఫ్ ఎవెన్యూ గంగాలీన్లో ఉంటుంది, అక్కడ ఆయన ఈ విగ్రహాలని తెప్పిస్తున్నారు. అవన్నీ ఈకో ఫ్రెండ్లీ, చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి ఆయన దగ్గర, ఈకో ఫ్రెండ్లీవి. మీరు పూజ అంతా అయిన తర్వాత నిమజ్జనం అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా ఏ విధమైనటువంటి వాతావరణ కాలుష్యం చేయకుండా. సో ఇదండి మనకి మీరు ఆయనది రాజ్ ఫ్రెష్ ఫీల్డ్స్ అని చెప్పి మీరు ట్యాప్ చేసినా మీకు తెలుస్తుంది ఫ్రెష్ ఫీల్డ్స్ గంగాలీన్ అని చెప్పి. అలాగే మిగతా ఇండియన్ స్టోర్స్లో కూడా ఉండి ఉండొచ్చు, కాకపోతే మీరు వీళ్ళని సంప్రదించండి రాజ్ని. ఈకో ఫ్రెండ్లీ అంటున్నారు కదా, మనం ఏ విధమైనటువంటి పండుగలు చేసుకున్నా మనకి కాలానుగుణంగా మనము పర్యావరణం గురించి ఆలోచిస్తూ ఏ విధమైనటువంటి పండుగలు కూడా మనం జరుపుకుంటున్నాము, దానికి మనం గర్వపడాల్సిన విషయము. మళ్ళీ వచ్చే మంగళవారం రాత్రి 8:30 కలుద్దాము. అంతవరకు సెలవు. అలాగే మీరు కమ్యూనిటీ రేడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి, 2XXFM 98.3. మీకు ఏదైనా క్వెరీస్ ఏదైనా ఉంటే 50 ఇయర్స్ అంటే 50 ఇయర్స్ అట్ 2XSFM.org.au దానికి మీరు ఏదైనా క్వైరీస్ ఉంటే పంపించండి. ఇప్పుడు మాకు 13 సెప్టెంబర్ వరకు రేడియో తానని నడుస్తుంది. 50 సంవత్సరాలుగా ఈ 2XXFM నడుస్తున్నది కాబట్టి ఇక్కడ కెన్బరాలో. అలాగే మనకి దాదాపు 30 సంవత్సరాలుగా మన కెన్బరా తెలుగు అని కూడా నడుస్తున్నది. దీన్ని మీరు వింటూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే మంగళవారం రాత్రి కలుద్దాం. అంతవరకు సెలవు.
1: At 2XX, we value you and all of our listeners and trust that you value us too. An easy way to show your support is to subscribe or donate to the station. Your contribution will go directly towards keeping your community radio on the airwaves. We're independent and alternative. By the people, for the people. Jump onto the website 2XXFM.org.au and choose any subscription option or make a donation.
2: Hello, hello, and welcome to Fair Comment. News and current affairs reflecting the diversity of Australia, connecting people from all around the nation on the Community Radio Network. Fair Comment is brought to you by Radio 4EB in Mianjin, Brisbane. I'm Eduardo Jordan, and this week on the show...
3: 26 years ago, we go back where Māori Pacific Islanders were falling through the net because they were not Australian citizens. So there was no services at all whatsoever, and that's only come into play in the last year or two, that there has been support for Māori Pacific Islanders.
2: Queensland celebrated multiculturalism in August one more time, with more events across the state to showcase and celebrate multicultural communities. Seven community leaders and organizations won awards acknowledging the recognition and efforts to work with multicultural communities and supporting them in creative and effective paths. Fair Comment attended the Multicultural Queensland Awards on the 28th of August and spoke with the winners of these awards. Stay with us for this and more on Fair Comment.
4: That's Fair Comment.
2: First up today, Multicultural Queensland Month is wrapping up for another year, celebrating the success of a multicultural Queensland. On the 28th of August, the Multicultural Queensland Awards were held to acknowledge the contribution of outstanding community members across the state. In a time where conversations around monoculturalism are happening, organizations and community leaders are doing great work for social inclusion and support for culturally and linguistically diverse communities. State Minister for Multicultural Affairs Fiona Simpson says multiculturalism has shaped Australia into what it is today. I started asking Minister Simpson her reflections about this year's Multicultural Month.
5: It's a wonderful month of celebration. There's certainly the opportunity of a showcase of our diverse cultures throughout Queensland. But I'm constantly reminded it's not only about the parties, it's really about the presence of our diverse communities in our Queensland, throughout the rural and regional and urban areas, that people are living lives that are building businesses, building families and providing essential services. So it's great to celebrate and it's also great to recognise.
2: Now, this year there were a little bit more events across the state, particularly in regional Queensland throughout the month. What event was the most meaningful for you?
5: Oh, I think that would be like picking your favourite child, wouldn't it? Look, there's always those standout events, the ones that have been recognised on the cultural calendar, such as the Luminous Parade, and that is beautiful for how many young families come out. I think that to me speaks of something very special in uniting people across the way, and that's at South Bank. However, I know that there've been a lot of events right throughout Queensland, and I think in some ways those can be quite powerful because people are already in the communities. They could have been here generationally from very diverse backgrounds or be new migrants. I understand the Lockyer Valley Festival of Cultures and Multicultural Extravaganza in Cairns were some great events. And while I didn't go to those, colleagues of mine did from the community. And I'm getting great reports about just how well received and how much fun and how inclusive those events were.
2: This year, there's been a lot of controversial statements about Australia needs to be monocultural. But how important is to showcase multiculturalism across Queensland and across Australia?
5: The theme we have for Multicultural Queensland Month is bringing people together. And that can sound like a very high and noble theme, but the reality is humanity. There is one human race and many diverse ethnic and cultural backgrounds. We are one humanity, and everyone has communities of great and beautiful diverse heritages. And that's what we've got to acknowledge, is that Australia has always had diverse cultures. We do better when we bring people together. when we bring people together where you share values, you share the beauty of our democratic, peaceful nation, where we respect people's right to raise their family, worship in different faiths, or even some people will choose not to have a faith. But we respect those rights. So with all of that diversity, diversity of backgrounds and beliefs, the shared values of community, I think that's where we bring people together and we do best. Celebrate our diversity, build stronger communities.
2: Now, let's have a chat about the categories for this year. I mean, they were slightly changed from last year, but one of the interesting ones is women's economic empowerment. Could you please expand on why this award was important to be included?
5: Thank you. Well, I'm also the Minister for Women and Women's Economic Security, and it was a good fit to put a spotlight on an area that we do need to elevate, to amplify, and help women overcome barriers to full economic participation. There's a lot of good reasons, unfortunately, why the historically barriers to full economic participation. It could be that with women having children, they have a break from their paid work, or they're caring for elderly family, or in the multicultural community, they may also find if they've come into the country and they're still learning the language and then they're caring for children, they may not always have that exposure in the marketplace to learning English and being involved. So we value good men, good women, all people participating fully economically and socially. But there are some barriers historically to women's participation. So we want to celebrate those who are overcoming the barriers and helping others to do it, while also respecting that people will make different choices at different times in their lives. They might want to be full-time mums, but then they want to get back into paid work. We want to help them have the ability to overcome the barriers to get the skills, get the accreditation, and be able to build their economic security for themselves and their families. This is putting a spotlight on why it matters so much.
2: Now, another new category this year is Social Cohesion and Community Impact Project of the Year. But how critical is social cohesion and community impact for multicultural communities?
5: Well, I think it's important for all of us, even if you're not from a multicultural background. Well, let's face it, our first peoples have been here for tens of thousands of years, and the rest of us, our families, our ancestors have come to this land at some point. We're one human race, but with diverse histories, heritages, and stories. Social cohesion, though, is more than just about statements. It's people working together. I'm a big and passionate believer in the power of community. I love the fact that, and community isn't just a cohort of people and saying we're a community. A community shouldn't have boundaries, shouldn't have barriers to others coming into it, or stretching the tent boundary, so to speak. So what is community? Community is people taking what's in their hands, seeing their neighbour, regardless of their neighbour's background, and saying, if you need a hand, I'm there to help you. And I do think that the power of community, particularly when social cohesion is those who are less worried about whether they agree or disagree about everything. Social cohesion isn't about everyone agreeing on everything, but it's having a civil conversation in civil ways that you can have those different views, but people feel safe, they can be heard, but most importantly, they help their neighbours. That, to me, is the power of real community.
2: That was Queensland Minister for Multicultural Affairs, Fiona Simpson. You're listening to Fair Comment on the Community Radio Network.